ఆదిత్యవరణం తమసః పరస్తాత్ త్వమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్య పంతా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః